0: And on the seventh day, God rested. And then...
1: ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు.
2: ఆ రాసినవాడికి కూడా తెలుసు, విలన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరో అందించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ మీరే సార్, మీరే అవ్వాలి.